వారు కళ్యాణ మీ సురక్ష పెట్టుకోవాలి నవ్వరా పండ్రా మింటాసా పొయ్యిలా సువాతి స్పాట్ లైఫ్ నవ్వరా తీసు మింటాంచే కరెంట్ అఫేర్స్ అని ఐకపోయిన నిన్న సువాతి ధావరంచి తుంచాచ్ మాదిరి వెళ్ళాన మన పసంత గీత మాదే చెనలా వెళ్ళాన్ ఆమ్చో తుంచో హో సంగత్ రాచ్చా ఇక్రావరా 5 మింటా మరేన్